శ్రీవిచిత్రవీర హనుమన్మారామంత్రస్య శ్రీరామచంద్రో భగవాన్ ఋషిః ీకర్జనీభ్యాం నమః ఓం రూం మధ్యమాభ్యాం నమః ఓం రీమామికాభ్యాం నమః ఓం రౌం కనిపాత్ర

శ్రీ విచిత్ర వీర హనుమన్ మహామంత్రస్య శ్రీరామచంద్రో భగవాన్ ఋషి శ్రీ విచిత్ర వీర ఓం రీం కనిపాఠ.